కరగ్రి వసతి లక్ష్మి కరమధ్య సరస్వతి కరములితు గోవింద ప్రభాతే కర దర్శన. ఆమ సంస్కృతిని సకాళు ఉఠి భూమి స్పర్శ ఆ స్వహస్తరే భగవాన్ ఉపస్థితి అనుభవ ఏ అభ్యాసటి ప్రకృతరే మనరే శాంతి విశ్వాస సాహస ఓ ఆశ్వాసన భరిదియే. ఏ అభ్యాస అవశ్య హజి హజి గలని ఆమ గహణరే థిబా వరిష్ఠ వ్యక్తి ఓ అనేక ప్రాప్త వయస్కంక పాఖరే ఏ అభ్యాస దేఖా జాయ సత. హెలె నూతన పిఢి ప్రాయ ఏ ప్రకార విశ్వాస ఓ అభ్యాసకు జాణి నాహంతి కహిలే చళె. ఆమ సంస్కృతి సభ్యత చళణి కేతే జి మహాన సే సంబంధరే నూతన పిఢికు సచేతన కరైబా బడమానంకర దాయిత్వ బలి ఆమకు మాని నెబాకు హబ ఏబం సే దాయిత్వ తులేబా ఉచిత హెబ.